ఓకే దీని రాసి దీనికి అర్థం దీని తమ ప్రొడక్షన్ విషయం విషయం చెప్పారు అజర్ జన చూసే జన మరకొండు వకాస్ ట్రైలర్ రాణి సిబ్ జిమ్మెడి సిరహమ్ల విషయం బర్కియాన్ మహలిష్ బిస్మిల్ జన చూసిన మిల విషయం బుండు రాంగి బిలాల్ బైసిన మిల విషయం సైదస్ బిలాల్ మర్కిడ్ కి ఫర్ బిలాల్ బైసిన మిల విషయం సైదస్ అతహమర్ తల్షి జనాబ్ అతనహరుడ లషే గులమిన్ బిస్మిల్ మిల విషయం రైల్వే ಪಟ್ಲೈಶ್ ಗುಂಡಕಿನ ರೆಲ್ಲು ಪಟ್ಲೈಶ್ ಕಂಬ್ಲೈನ್ ದೈಸ್ತರ ದ ಕೂರ್ ದೈಸ ಕಂಬ್ಲ ವಿಶೇಷ ಬಟ್ ಅನ್ ಕೂರ್ಶ ಡಬರ್ ಶೇ ಇಬ್ರಾಹಿಂ ಗುಲ್ ಸರಮಿಲ ವಿಷಯ ಮುಖಾನ್ ಸಿಬ್ ಸರಮಿಲ ವಿಷಯ ಪೀರ್ ಸಾಮ್ ಕದ್ರ ಮಲ್ಕಿರ್ ಚೌಸಿ ಆರ್ ಪರ ಶೇ ಉತ್ತಾರ ಡಬರ್ ಗೆ ಅಹಮಿಲ ವಿಷಯ ಜಮುನ ನೋಟೇಶ ತಮಾ ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ ಬರ್ತಿ ರಹಮಾನ್ ಅಂಡ್ ಜಿಯೋ ರಹಮಾನ್ ಸಿಬ್ ಸರ ಶಾಚ ನೋಟೇಶ ತಮಾ ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ ಮಿಲ ವಿಷಯ.